0: ఎందుకు ఆయతే పంచ సంవత్సరాలు పెళ్లి ఎన్వైరన్మెంట్ కోసం ఆవిరకునే బోల్లా పవన్ గురు వాణి పిత మాతా తర్త మహత్ అప్పని మాతా పర్ కుచ గందగీ ఫెలే తో సబ్సే బురా ఇన్సాన్ హమ్సే కోయి నహీ శర్మదా కమ్ తా కూడా ఫలానా ఇజ్జత్ మాన్ దా కమ్ కూడా సంభాలనా ఆ లోగ్ కూడా ఫలాన్ చే శర్మ నీ కర్తే సఫాయి కర్మ చే శర్మ కర్తే
1: యే హై పంజాబ్ పులీస్ కే రిటైర్డ్ డీఐజీ ఇందర్జీత్ సింగ్ సిద్ధూ జిన్హే చండీగఢ్ కే లోగ్ రోజ్ సడకో కి ఖుద్ సఫాయి కర్తే దేఖతే హై 6 జూన్ 1938 కో పంజాబ్ కే సంగ్రూర్ జిలే కే ఏక్ ఫౌజీ పరివార్ మే జన్మే ఇందర్జీత్ సింగ్ సిద్ధూ కో విరాసత్ మే మిలే థే దేశ్ ప్రేమ్ ఔర్ అనుశాసన్. ఏక్ మేధావీ ఛాత్ర రహే ఇందర్జీత్ సింగ్ సిద్ధూ 1961 మే పంజాబ్ పులీస్ మే షామిల్ హో గయే. అప్నీ కర్తవ్య నిష్ఠా ఏవం నిస్వార్థ సేవా సే ఇన్హోనే రాష్ట్రపతి పులీస్ మెడల్ భీ ప్రాప్త కియా. యే జహాన్ భీ జాతే సఫాయి కి జిమ్మేదారీ సహజతా సే అప్నే కంధో పర్ లే లేతే.
2: కోయి షాదియో మే జానా తో కభీ వో డిస్పోజబుల్ కప్స్ మే లోగ్ బస్ పీపీ కే ఐసే హీ ఫెంక్ దే టు ద యూజువల్లీ ఇస్కో బోల్తే థే ఇస్కో ఉఠా కే డస్ట్బిన్ మే ఫెంక్ దో భాయ్ యహాన్ పర్ క్యూ రఖా హై. దట్ ఇస్ హిస్ నేచర్ షురూ సే ఐసే హీ.
1: 1996 में सेवानिवृत्ति के बाद इंदरजीत सिंह सिद्धू चंडीगढ़ आ गए. इंदरजीत सिंह सिद्धू ने देखा कि एक समय में देश का सबसे सुनियोजित माना जाने वाला शहर स्वच्छता में भारत के सर्वोच्च 10 शहरों में भी नहीं गिना जा रहा है. उनके लिए ये बेहद खेदपूर्ण था क्योंकि उन्होंने चंडीगढ़ में घर नहीं बनाया था, उन्होंने चंडीगढ़ को घर बनाया था. इंदरजीत सिंह सिद्धू ने बेझिझक रास्तों की गंदगी को अकेले ही नियमित रूप से साफ करना शुरू कर दिया.
0: धीरे धीरे यह बात बढ़ती गई. कूड़ा उठाने के लिए ज्यादा टाइम लगा लिया, शहर के लिए कम. अल्टीमेटली हुआ कि मैंने शहर को बिल्कुल बंद कर दी, सिर्फ कूड़ा उठाना याद रह गया.
1: एक रिटायर्ड डीआईजी को सड़कों पर खुद सफाई करते देखना लोगों को अटपटा लगा. किसी ने उपहास किया तो कोई चौंक गया.
2: मेरे दोस्त हैं अभी आते हैं मिलने के लिए, तो वो कहते हैं कि अगर हम तुम्हारे नेबरहुड में ना हो तो हम तो इधर ही फेंक दें. अब हमें लगता है कि आपके फादर उठा रहे हैं तो हम इधर फेंकते नहीं.
1: इन्हें कूड़ा उठाते देख हाथों में दस्ताने पहनने की सलाह देने तो कई आए, मगर हाथ बटाने के लिए कोई नहीं आया. पर ये बिना किसी दिखावे या हिचकिचाहट के सफाई को अपना कर्तव्य समझ कर करते रहे हैं.
0: मैं ये सड़कें और ये पार्क, ये पब्लिक प्लेसेस साफ करने की कोशिश करता हूँ ताकि बाकी लोग भी देख लें कि भाई ये खाली हाथ से काम कर रहा है, हम भी लग जाए इनके साथ और पब्लिक प्लेसेस को साफ कर दें.
2: लेकिन जब पद्मश्री मिला है तो वही लोग जो मुझे बोलते थे कि ये क्या कर रहा है या व्हाट इज योर डैड डूइंग, उनका एटीट्यूड में चेंज मैंने देखा है. मैं आई एम रियली प्राउड ऑफ हिम.
1: सरदार इंदरजीत सिंह सिद्धू, पद्मश्री 2026, कोटि कोटि नमस्कार.
3: मेरा नाम पल्लवी है, मैं 9th स्टैंडर्ड में पढ़ती हूँ. मैं ये शाहबाद मोहम्मदपुर के गांव के स्कूल में पढ़ती हूँ. पहली बार रीड इंडिया में आई हूँ. यहाँ पे मैंने लाइब्रेरी देखी, सेंटर देखा, बहुत अच्छा था. मैंने लाइब्रेरी में कई बुक्स भी देखी, बहुत अच्छी थी. 2-3 बुक्स तो मैंने पढ़ी भी, उनमें स्टोरी बहुत अच्छी अच्छी थी. जैसे प्रेमचंद्र की पढ़ी थी, उनमें स्टोरी बहुत अच्छी थी. मैं एक गाना सुनाना चाहती हूँ.